0: సరదాగా సరదాగా సొంత కలితే ఏమవుతుంది?
1: కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది, పల్లె కోరిక పుడుతుంది.